0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
2: కంసామిదానా అంటే
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఇంకా వింటున్నారు బాలు ఎప్పుడు రావు లేకుని అక్క.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-80.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని డోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: కోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో
7: 265-5992. The following program is brought to you by VJ Creations.
8: Ram Miriala concert ki free ticket gelchukovali anukuntunara?
9: Dillu anna DJ vente dilla dilla dala.
8: Sensational singer Ram Miriala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from My Pursue in just 3 simple steps. 1. Download My Pursue app. 2. Sign up and complete KYC. 3. Ante, simple. Type Ram Miriala in the chat message and you will get one free ticket. Mari, inkenduku alasyam? Download the My Pursue app today and get your free ticket. My Pursue, that is MYPURSU. Powered by Realtor Nagarajanaya. Gold sponsor, My Pursue. Silver sponsors, Apex Consulting Services and Kavya Foods.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్, ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్, ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ ossfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
2: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, a top dollar realtor. Make your move today.
3: Celebrating 16 years on US Airways. Villajallu Radio. Villajallu
4: Radio. Andarki namaskar. Nenu Meena Garj. I'm sure you're enjoying the beautiful spring weather in US. Ikkada Hyderabad lo matram chaala vediga undi. But it's okay. It's nice. Villajallu 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్లు కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
3: Celebrating 16 years on US Airwaves. Villajallu Radio. Ooh la la, mazza chaya.

0: on Friday, May 22nd at ICC Milpitas. Ticketing now open with a mind-blowing launch offer. For tickets, go to sulekha.com. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor, My Pursue. Silver sponsors, Apex Consulting Services and Kavya Foods.
1: చెప్పురాధికా, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు.
2: రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ.
1: నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓన్ అవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు, ఈడ నేను ఒక్కడే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు?

0: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
1: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
2: India is now available for full-service catering.
3: Full-service catering.
2: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com or call 650-960-1001. Mantra India.
4: Amritam kuda amma cheti vanta mundu digadudupe kada. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడ? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్. అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
6: Ready to upgrade your home or downsize but don't know where to start? I've got you. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert and a dream maker. Whether you're moving up to your dream home or simplifying your life, I handle both sides of your move as your realtor. I unlock your equity upfront so you can buy your next home first. Then I list and sell your current home for a maximum profit. No stress, no guesswork. Just a smooth transition. Call 408-805-4653. That's 408-805-4653. Get your free transition strategy at Nagaraj Homes.com. That's NagarajHomes.com. Nagaraj Anaya, your magic realtor. Make your move today. NMLS 193-293.
7: Area Entertainment presents sensational singer Ram Miriala.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: Are you on an H-1B visa and tired of losing your dream home to cash offers? I've got you. I'm Nagarajan Iyer, your local realtor, mortgage expert and a power maker. I turn everyday buyers into power buyers, structuring your loan so you can close in just 14 days. Your offer looks as strong as cash and you win the deal even in today's market. Call 408-805-4653. That's 408-805-4653. Get your free real estate guide at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, your dream realtor. Make your move today. NMLS 1938293.
2: Are you a Java programmer? Did you take a career break and are now ready to launch back into the market? Apex Consulting has urgent requirements. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, call 510-431-7670 or email info@apexconsultingservices.us.
3: Chappuradika. ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు.
4: రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ.
3: నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్ గా రాధికలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓన్ అవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు, ఈడ నేను ఒక్కడే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
9: Zoho One.
10: Congratulations, Vicky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు FM రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: realopod.com.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805
2: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
3: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
2: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
0: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets meeda best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Congratulations, Ricky.
7: Thank you.
6: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the

0: నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Ikali Ahuru. ఈ వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
7: ఉండిపోదాం.
6: ఎలా? టైం అయిపోతుంది కదా.
7: ఆపేద్దాం.
6: అలా సినిమాల్లోనే అవుతుంది.
7: అయితే అక్కడికే వెళ్దాం.
6: ఏ హీరో అలా ఎలా?
7: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Elane undipothe bagundi kada.
10: Undipodam.
9: Ela, time ayipothundi kada.
10: ఆపేద్దాం.
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Pona galu loading. Don't stop dancing. Pona galu loading.
0: Hey, chatak patak le tak patak mastu gudi zodu. Hey, kitak kitak le api kattu mogi poti downu. Hey, salam kattu chillam kattu mana terra placeu. Hey, din maru yella kotti penchu zara dosu.
1: Hey, don't stop dancing. Pona galu loading.
0: Don't stop dancing. Abba.

Hey, don't stop dancing! Bonacalo loading!

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: రాజు నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
4: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: పోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: దిది,
1: తెలుగు పాట
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధతులని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: thought about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: We give Porto an impossible. This is the man who's really gonna be the man who's gonna be celebrated as a Porto of the town.
2: Congratulations, Ricky.
3: Thank you.
2: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

మద్యం దొంగపై వేసుకుందంటాడు. చిన్న వీ సెకల్ సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 ఏట్ నీళ్ళు లోసుకుందంటాడు. రంగులు రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంటాడు. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: మీతో ఆట దాంతో పాట అడి మేట్రవేర్ సార్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mida best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: 92.3 FM. If you'd like to find out how to get your own program on Bali 92.3 FM, send an email to contact@balimail.com or call 855-BALI-92, 855-265-5992.
8: The following program is brought to you by VJ Creations.
9: Ram Miryala concert ki free ticket gelchukovali.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 5107912422 ఆర్ విజిట్ ossfremont.com.
1: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us. Are you a Java developer?
2: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, a top dollar realtor. Make your move today.
3: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
4: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట, ఇప్పుడు మీ ఇంట్లో.
1: ఐ ఫౌండేషన్స్ మార్చ్ టు అ మిలియన్, performing 1 million free eye surgeries every year starting from the year 2030. 4 active projects are currently underway in West Bengal and Bihar. Donate generously and have your name or the name of a loved one featured in one or more of these hospitals. For details, visit giftofvision.org or call 1-866-SANKARA.
5: Celebrating 16 years on US Airways. Villajallu Radio. Villajallu Radio.
6: Andarki namaskar. నేను మీనాగార్జున. ఐఎమ్ షూర్ యువర్ ఎంజాయింగ్ ద బ్యూటిఫుల్ స్ప్రింగ్ వెదర్ ఇన్ యుఎస్. ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం చాలా వేడిగా ఉంది, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. విరిజల్ 16 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ దట్. ఐ ఆల్సో హియర్ ఇట్స్ ద ఓన్లీ 24/7 తెలుగు ఎఫ్ఎం ఛానల్. ఇస్ ఇన్ దాట్ ఇన్క్రెడబుల్. ఐ విష్ విరిజల్ కంటిన్యూస్ సక్సెస్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. అలాగే విరిజల్తో మాట్లాడినప్పుడల్లా, కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడల్లా, విజయ్ గారితో మాట్లాడినప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్.
5: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్వేవ్స్ విరిజల్లు రేడియో. ఊలాలా, మజా చెయ్యాలా.

Happy long weekend. తెలుగు శ్రోతలకు వినోదాల పొదరిల్లు మాటల పాటల హరివిల్లు మీ విరిజల్లు కార్యక్రమానికి హ్యాపీ లాంగ్ వీకెండ్ సాటర్డే స్పెషల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి అండ్ మా ఈ షోను మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ విరిజల్లు డాట్ కామ్. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవ ఫ్రీ యాప్ విరిజల్లు స్పెల్ట్ విఐఆర్ఐ జేఏఎల్ఎల్యూ అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారికి వెళ్తూ మా ఈ షోని ఆల్ ది వే టిల్స్ 2:57 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్ లో 24/7 తెలుగు మాటలు తెలుగు పాటలు వినాలనుకుంటే తదాస్తో లిసన్ టు అస్ on 92.3 FM HD2. అలాగే మా విరిజల్లు ఎక్స్క్లూజివ్ వాట్సాప్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వకపోతే చాలా మిస్ అయిపోతున్నారు. ఎందుకంటే మా వాట్సాప్ గ్రూప్ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ గ్రూప్. వి ట్రూలీ మేక్ ఇట్ ఎక్స్క్లూజివ్. ఎందుకంటే ఈవెంట్ టికెట్స్, కాన్సర్ట్ టికెట్స్, రాఫల్ టికెట్స్, మూవీ టికెట్స్ అన్ని అక్కడ ఇస్తూ ఉంటాం. ఓవర్ అండ్ అబౌవ్ వాట్ వీ గివ్ ఆన్ ఎయిర్ సెపరేట్ గా మా వాట్సాప్ మెంబర్స్కి మేము స్పెషల్గా ఇస్తూ ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ నిన్న జరిగిన రామిర్యాలా కాన్సర్ట్ కూడా 2 lucky winners దే గాట్ అ పెయిర్ ఆఫ్ టికెట్స్ ఈచ్. అలాగే ఎవ్రీ ఈవెంట్ కాన్సర్ట్కి ఇస్తూ ఉంటాం, రెగ్యులర్గా ప్రైజెస్ ఇస్తూ ఉంటాం, గిఫ్ట్ హ్యాంపర్స్ ఇస్తూ ఉంటాం. సో ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ అవర్ వాట్సాప్ గ్రూప్, వెరీ వెరీ సింపుల్. జస్ట్ గో టు facebook.com/virijallu facebook.com/virijallu అండ్ దేర్స్ ఏ పోస్ట్ దట్ వీ పిన్డ్ విత్ ఎ క్యూఆర్ కోడ్, స్కాన్ ఇట్ జాయిన్ అండ్ యూ కెన్ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్. హాయిగా పోస్ట్ లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి, మా గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. లేదా మాకు ఈమెయిల్ పంపించవచ్చు virijallu@gmail.com virijallu@gmail.com విత్ యువర్ నేమ్ అండ్ నెంబర్ అండ్ మేమే మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేసేస్తాం. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు దిస్ సాటర్డే లాంగ్ వీకెండ్ స్పెషల్ ఆన్ విరిజల్లు. వాట్ ఏ ఫ్రైడే నైట్ ఇట్ వాజ్. ఎస్, వాట్ ఏ ఫ్రైడే నైట్ ఇట్ వాజ్. అద్భుతం, చాలా బాగా జరిగింది. అఫ్ కోర్స్ ఆర్గనైజ్ చేసింది మేమైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ బాటా టీమ్. మా బాటా సైన్యం పక్కన పెట్టేస్తే ఐ కమ్ టువర్డ్స్ ద ఎండ్. రామ్ మిర్యాల గారు ఎప్పుడు చెప్తూ ఉంటాం, రామ్ మిర్యాల గారు వి ఆల్ నో హిమ్, ఒక అమేజింగ్ సింగర్ కంపోజర్ అని, బట్ ఈజ్ అన్ అమేజింగ్ ఆన్ ద స్టేజ్ పర్ఫార్మర్ అండ్ ఎంటర్టైనర్. అంటే స్టేజ్ని ఓన్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. లాట్ ఆఫ్ పీపుల్ డూ అమేజింగ్ కాన్సర్ట్స్, బట్ వెరీ పీపుల్ ఫ్యూ పీపుల్ హూ ఓన్ ద స్టేజ్. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ హీస్ వన్ ఆఫ్ దెమ్. వరుసగా థర్డ్ టైమ్ ఇన్ ఎ రో బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్ అండ్ బాటా మీకోసం తీసుకొచ్చాం రామ్ మిర్యాల గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ ఇన్ ద బే ఏరియా. అండ్ వాట్ ఎన్ ఈవెంట్ ఇట్ వాజ్, అన్బిలీవబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న బ్యూటిఫుల్ ఈవినింగ్ని వి కిక్డ్ ఆఫ్ విత్ ఎ లోకల్ బ్యాండ్ కాల్డ్ సిక్స్త్ ఎలిమెంట్ అండ్ వాళ్ళు చక్కగా బ్యూటిఫుల్గా ఒక 40-45 minutes మన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేశారు. దెన్ రామ్ మిర్యాల గారు స్టేజ్ ఎక్కిన తర్వాత ఓ మై గాడ్, పీపుల్ డిడ్ ఈవెన్ మూవ్ ఎ మసిల్. అసలు ఉన్న ప్లేసుల నుంచి కదలకుండా నాన్ స్టాప్ రామ్ మిర్యాల గారితో పాడుతూ ఆడుతూ చిందులేస్తూ ఆనందిస్తూ మొత్తంగా నిన్న ఫ్రైడే నైట్ అంతా కూడా గోల చేశారు అందరు కూడా. వాట్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్ ఆఫ్ సాంగ్స్, క్రెస్ట్ అండ్ ట్రఫ్స్ అంటారు చూసిన లాగా, అసలు ఎక్కడ డల్ మూమెంట్ అనేది లేకుండా స్టేజ్ మీద ఎక్కిన దగ్గర నుంచి మధ్యలో ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా నాన్ స్టాప్ సాంగ్ ఆఫ్టర్ సాంగ్ ఆఫ్టర్ సాంగ్ అండ్ అసలు ఉరుతలు ఊగించారు నిజంగానే. మధ్యలో మళ్ళీ కొన్ని మెడ్లీ ఆఫ్ బ్యూటిఫుల్ రెట్రోస్, తెలుగు రెట్రోస్ తీసుకొచ్చారు. మళ్ళీ అఫ్ కోర్స్ వాట్ ఈస్ ఎ కాన్సర్ట్ వితౌట్ జే బాలయ్య. సెకండ్ హాఫ్ లో ఒక పాయింట్లో బాలయ్య గారు సాంగ్స్ తీసుకొచ్చారు, హిందీ రెట్రో తీసుకొచ్చారు, బట్ ఎక్కడ కూడా దే వాజ్ నెవర్ ఎ డల్ మూమెంట్. అసలు అమేజింగ్ మిక్స్ ఆఫ్ మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్ వితౌట్ యునో రెడ్యూసింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద సాంగ్స్. ఒరిజినల్ రెట్రో సాంగ్స్ అయినా తన ఓన్ సాంగ్స్ అయినా సరే రీక్రియేటింగ్ దట్ మ్యూజిక్ అండ్ ద సౌండ్ వాజ్ సో అమేజింగ్. అండ్ రామ్ గారి వాయిస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అగైన్ మా సంగతి మేము చెప్తాం, బట్ అక్కడ చాలామంది మన విరిజల శ్రోతలను కూడా కలవడం జరిగింది. అండ్ దే ఆల్ హ్యాడ్ సచ్ ఎ బ్యూటిఫుల్ టైమ్ అండ్ ఇట్ వెంట్ పాస్ మిడ్ నైట్ దాకా కూడా ఆయన పర్ఫామ్ చేశారు. సో వన్స్ అగైన్ అంత అద్భుతంగా. అండ్ ఫస్ట్ నుంచి మాకు ఒకటే చెప్తున్నారు, మేము ఎప్పుడు వచ్చినా అండి సేమ్ ఇంతకుముందు మా పాడినట్టే ఉంటే జనాలకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. సో పాత మూసలా కాకుండా ఎప్పుడు కూడా వాంట్ టు క్రియేట్ న్యూ సౌండ్, న్యూ కాంబినేషన్ ఆఫ్ సాంగ్స్,
అది యూ వాంట్ బ్రింగ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ అండి అని. నిన్న మాకు వచ్చిన వాళ్ళు చాలా మంది, ఆబ్వియస్లీ ఇంతకుముందు వచ్చి రామ్మిర్యాల గారి కాన్సర్ట్కి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా నిన్న వచ్చారు, అందరు కూడా మాతో అది ఎగ్జాక్ట్లీ అదే మాట అన్నారు, కాన్సర్ట్ చాలా బాగుందండి, లాస్ట్ టైం కంటే చాలా చేంజెస్ ఉన్నాయి, సౌండింగ్ చాలా బాగుంది, అసలు బ్యూటిఫుల్ కాంబినేషన్ మాకు చాలా నచ్చింది అని. థ్యాంక్ యూ అగైన్, థ్యాంక్స్ టు ఆర్టిస్ట్ లైక్ రామ్మిర్యాల గారు. ఏదో వచ్చామో మన మన మన మన మనకి తెలిసిన 20 సాంగ్స్ పాడేసామా వెళ్ళిపోయామో అనుకోకుండా ఆ కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, కొత్త సౌండింగ్ ఇవ్వాలి అని చెప్పి. అలాగే పర్టికులర్ సీక్వెన్స్లో డప్పులు, వాళ్ళు దాని గురించి 4 మంత్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంట. సో డప్పులు తీసుకొచ్చి అగైన్ డప్పులతో ఒక చిన్న సెగ్మెంట్లా చేశారు. ఇట్ వాస్ బ్యూటిఫుల్ అండి, ఇట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ అఫ్ కోర్స్ యాజ్ యూజువల్ ఆయన పాటలకి వచ్చిన రెస్పాన్స్, స్టాండర్డ్ పాటకు వచ్చిన రెస్పాన్స్ ఎలాగ వచ్చింది, ఆ ఫోక్ సాంగ్స్ తీసుకొచ్చారు. అండ్ ఎప్పుడు కూడా రామ్మిర్యాల గారు ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ రైటర్, అండ్ చాలా పాటలు ఆయనే రాస్తూ ఉంటారు. అండ్ ముఖ్యంగా సెన్సిబిలిటీ సెన్సిటివిటీ కలిసిన ఆర్టిస్ట్ అని చెప్పాలి. అలయ బలయ తీసుకున్న, ఊరెళ్ళిపోతా మామ తీసుకున్న, ఇవన్నీ కూడా యాజ్ మచ్ యాజ్ పీపుల్ డ్యాన్స్ టు దోస్ సాంగ్స్, ఆ పాటలో ఒక అర్థం ఉంది, ఒక పాయింట్ కూడా ఆయన కన్వే చేస్తుంటారు, సోషల్లీ రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా. నిన్న బాగుంది ఒక వెరీ పాపులర్ సాంగ్కి అమెరికా కోణంలో, అమెరికా దృక్పథంలో, ఇక్కడ ఉన్న నివసిస్తున్న భారతీయుల దృక్పథంలో ఒక చక్కని పాట కంపోజ్ చేశారు ఆన్ ద ఫ్లై. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ వెల్ కంపోజ్. ఎక్కడ కూడా అంటే కరెక్ట్గా మనకు టచ్ అవుతుంది, అరే కరెక్టే కదా, మన ఫ్రెండో మన వాళ్ళో కరెక్టే కదా అనిపించే పెద్ద పెద్ద పదాలు లేకుండా సింపుల్గా అర్థమయ్యే విధంగా, బట్ స్టిల్ నెయిలింగ్ ద పాయింట్. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ఈస్ వేర్ హీ స్టాండ్స్ అవుట్. సో వన్స్ అగైన్ బిగ్ షౌట్ అవుట్ టు రామ్మిర్యాల గారు అండ్ హిస్ టీమ్ ఫర్ అన్ అమేజింగ్ కాన్సర్ట్. బేరియా నిజంగానే ఉర్రూతలు ఊగించారు నిన్న. థ్యాంక్ యూ రామ్మిర్యాల గారు. అండ్ అలాగే కాన్సర్ట్స్కి యాజ్ యూజువల్ వచ్చి అనదర్ అమేజింగ్ సోల్డ్ అవుట్ ఈవెంట్లా చేసిన మన బేరియాలోని తెలుగు వాళ్ళందరికీ కూడా మా విరిజల తరపున, బాటా తరపున, బేరియా ఎంటర్టైన్మెంట్ తరపున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ టర్నింగ్ అవుట్ ఇన్ బిగ్ నెంబర్స్ అండ్ మేకింగ్ ఇట్ ఎ మ్యాసివ్ సక్సెస్. మోర్ ఇంపార్టెంట్లీ వచ్చిన వాళ్ళందరూ ఆనందంగా చిందులేస్తూ వెనక్కి వెళ్తుంటే అంతకంటే మాకు కావాల్సింది ఇంకోటి లేదు. సో థ్యాంక్ యూ. అండ్ చాలామంది ముందే టికెట్స్ బుక్ చేసుకుని, టేబుల్ సీటింగ్ కానీ ముందే బుక్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. వీ మేక్ షూర్ దోస్ పీపుల్ వర్ రివార్డెడ్ విత్ ఎక్సలెంట్ సీట్స్ బికాస్ దే బాట్ టికెట్స్ ఆన్లైన్. సో బాటాలో అది మీ గ్యారంటీ అండి, ఎప్పుడు కూడా చేస్తాం. పీపుల్ హు టేక్ టైమ్ టు పర్చేస్ టికెట్స్ ఎర్లీ, బట్ పర్చేస్ టికెట్స్ ఇన్ బల్క్, విల్ మేక్ షూర్ దే ఆర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. నిన్న కూడా చాలామంది అలా టేబుల్స్ పర్చేస్ చేసుకున్న వాళ్ళు, దేవర్ వెరీ హ్యాపీ. బట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత ముందు సీటింగ్ ఇస్తారని, అంటే అదే చెప్పాము, లేదండి మీ యూ బాట్ ఎర్లీగా పర్చేస్ చేశారు, మొత్తం గ్రూప్ కింద పర్చేస్ చేశారు, అండ్ వీ వాంట్ టు మేక్ షూర్ యూ ఫీల్ రివార్డెడ్ అని. సో దాట్ వీ ఆల్వేస్ డూ కాన్షియస్లీ. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు బేరియా, మా మాటలు విని నమ్మకంతో, మా మీద నమ్మకంతో, అఫ్ కోర్స్ ముఖ్యంగా రామ్మిర్యాల గారి నమ్మకంతో, ఆయన మీద ప్రేమతో విచ్చేసి కార్యక్రమాన్ని ఇంత చక్కగా జయప్రదం చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి మంద తరపున కృతజ్ఞతలు. అండ్ మా స్పాన్సర్స్ లేకపోతే ఇటువంటి ఈవెంట్స్ మేము చేయలేం కాబట్టి అగైన్ బిగ్ షౌట్అవుట్ టు ఆల్ ఆర్ స్పాన్సర్స్. గోల్డ్ స్పాన్సర్ ఫర్ దిస్ ఈవెంట్ మై పర్సూ, థ్యాంక్ యూ కేశవ్ అండ్ టీమ్. అండ్ సిల్వర్ స్పాన్సర్స్ ఫర్ దిస్ ఈవెంట్ ఏపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రతాప్ గారు అండ్ టీమ్. కావ్య ఫుడ్స్, again thanks Pratap garu and team. And then another silver sponsor is Insta Service, thank you Venkatesh and team. Vilandra kuda thanks to all our wonderful sponsors. And of course ma Bata Sainyam, mi kanipichedi muggunal grenasal venakala chaala mandi chaala kashtapadtam. So again a big shout out to entire Bata executive committee, volunteers, చాలా చాలా కష్టపడి ఈవెంట్ని కండక్ట్ చేశారు సీమ్లెస్గా. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. అండ్ వన్స్ అగైన్ మా అందరి తరఫున రామ్మిర్యాల గారి రైవిన్ కాన్సర్ట్ని ఇంత చక్కగా జయప్రదం చేసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. రానున్న ఈవెంట్స్ కూడా ఇంతే విధంగా ఇంకా చక్కగా చేసే ప్రయత్నమే చేస్తామని చెప్తూ, ఎప్పుడు చెప్తుంటాం కదా మేము, ఒక ఈవెంట్ అవగానే నెక్స్ట్ మీ అనుకునే మాట ఏంటి?

0: ఎస్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఈ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఆయనే నెక్స్ట్. మరి ఆలస్యం చేయకుండా బే ఏరియా గెట్ రెడీ, బికాస్ అగైన్ అనదర్ గాయ్ హూ కంప్లీట్లీ ఓన్స్ ద స్టేజ్, కంప్లీట్లీ మెస్మరైజెస్ ద ఆడియన్స్, టేక్స్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్, ద వన్ ద ఓన్లీ దేవి శ్రీ ప్రసాద్ గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ ఈజ్ గోన్ హ్యాపెన్ ఇన్ ద బే ఏరియా. ఏ మాత్రం మిస్ అవ్వద్దు, రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ June 26th ఇన్ ద బే ఏరియా.
1: Get ready to groove to the tunes of the Pied Piper of Tollywood. The man, the hit machine, rock star DSP Devi Sri Prasad live in concert. At San Jose Civic on Friday, 26th June, 8 p.m. onwards.
2: Kumbudo. Let's do Kumbudo.
1: Ticketing is now open. Book your tickets at bata.org, Sulekha and Eventbrite.
2: Ammadu. Let's do Kumbudo.
0: Yep. DSP, rock star DSP, live in concert. By the Chappals, one artist. ఇంట్రడక్షన్ ఏం అవసరం లేదు. ఒక బ్యూటిఫుల్ మెలడీ తీసుకున్నా, ఒక రొమాంటిక్ డ్యూయట్ తీసుకున్నా, అవుట్ అండ్ అవుట్ మ్యాస్ నెంబర్స్ తీసుకున్నా, అన్ని రకాల పాటల్ని ఓవర్ ది ఇయర్స్ అందించిన అమేజింగ్ మ్యూజిక్ కంపోజర్ దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ నాట్ జస్ట్ మ్యూజిక్ కంపోజర్, ఈజ్ అ థరో ఎంటర్టైనర్ ఆన్ స్టేజ్. సో వీఆర్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ బే ఏరియా తెలుగు అసోసియేషన్ బ్రింగ్స్ యూ అనదర్ రాకింగ్ ద బిగ్గెస్ట్ తెలుగు కాన్సర్ట్ దిస్ ఇయర్, డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ June 26th సాన్ జోసే సివిక్. గుడ్ న్యూస్ ఏంటంటే టికెటింగ్ ఈజ్ ఆల్రెడీ ఓపెన్ అండ్ టికెట్స్ ఆర్ సెల్లింగ్. అండ్ రైట్ నో వీ హ్యావ్ వాట్ వీ కాల్ ఎర్లీ బర్డ్ స్పెషల్. దిస్ ఓన్లీ లాస్ట్ ఫర్ వెరీ వెరీ ఫ్యూ డేస్ అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ దిల్ గో టు రెగ్యులర్ ప్రైజింగ్ అగైన్. ఇఫ్ యూ వాంట్ డిఎస్పి టికెట్స్ ఫర్ ద బెస్ట్ ప్రైస్ పాసిబుల్, ఇట్ విల్ బీ ఇన్ ద నెక్స్ట్ వీక్ ఆర్ సో. సో ప్లీజ్ grab your tickets because some of the tickets have already been sold. We've opened ticketing I think 3-4 days ago. So rockstar DSP live in concert in the Bay Area June 26th Friday at San Jose Civic. For tickets go to sulekha.com and bata.org lo kuda link publish chestam, but sulekha.com lo ticketing is already open. Some early bird specials going on today and they'll only last for very very few days. DSP garu chaala gap tarvata Bay Area vastunnaru, last time kuda meme chesam సేమ్ లొకేషన్లో కంప్లీట్లీ సోల్డ్ అవుట్ ఈవెంట్, వీ ఎక్స్పెక్ట్ ద సేమ్. సో మీ ఫ్రెండ్స్తో క్విక్గా మాట్లాడుకోండి, లాస్ట్ మినిట్ దాకా దయచేసి వెయిట్ చేయొద్దు. ముఖ్యంగా మంచి మంచి సీట్స్ కావాలి, అంటే బెస్ట్ ప్రైస్ కావాలంటే మొదట్లో కొనుక్కుంటేనే. మీకు ఎప్పుడు చెప్తాం కదా మేము బాట్, దోస్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ వెరీ వెరీ పర్టికులర్ అబౌట్ పీపుల్ హూ బై ఎర్లీ. వీ వాంట్ మేక్ షూర్ ది గెట్ ద బెస్ట్ సీట్స్, ది గెట్స్ ద బెస్ట్ ప్రైస్. సో గ్రాబ్ యూర్ టికెట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ June 26th సాన్ జోసే సివిక్. For tickets, go to sulekha.com and bata.org lo kuda a link publish chestam, but for now go to sulekha.com. So ivalti show no guesses. Iga DSP gari enno songs unnai kabatti ivala konni paatalu alaga konni melodies konni dance numbers konni duets DSP gari nen play chestu untan paatalu paatalu vini ఆ డిఎస్పీ గారి సాంగ్ ఏంటో మీరు గెస్ట్ చేసి మాకు ఫోన్ చేసి చెప్పాలి. యాజ్ సింపుల్ యాజ్ దాట్. అండ్ మా స్టూడియో నెంబర్ 510-573-2562 వన్స్ అగైన్. ఇవాళ మొత్తం డిఎస్పీ గారి బ్యూటిఫుల్ సాంగ్స్ మీకోసం ఇస్తున్నాను. సో లాంగ్ వీకెండ్లో మీరు ఎక్కడికి డ్రైవ్ చేస్తున్నా సరే ఐఎమ్ ప్రెటీ ష్యూర్ యూ లవ్ ఆల్ దీస్ సాంగ్స్. ఇవన్నీ కూడా మీకు తెలిసిన పాటలే. అండ్ మీకు ఆన్సర్ తెలిసినా గెస్ట్ చేయాలనుకున్నా మాకు ఫోన్ చేసి చెప్పండి. తెలుసు కదా మా షోలో పార్టిసిపేషన్ ఈజ్ ఆల్ దట్ కౌంట్స్, రైట్ ఆర్ రాంగ్ డజన్ రియలీ మ్యాటర్. మరి మాకేంటి మాకేంటి అని మీరు అంటారని నాకు తెలుసు. ప్రస్తుతం సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న సినిమాలు సినీ లాంజ్లో చాలా నడుస్తున్నాయి. దృశ్యం ఉంది, అలాగే రమణి కళ్యాణం. ఐ హావ్ టు టాక్ అబౌట్ దిస్ మూవీ, అ బ్యూటిఫుల్ మూవీ. ఈ టైమ్స్లో కూడా ఒక చక్కని అర్థవంతమైన మనసును హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. యుఎస్లో ఉన్న డైరెక్టర్ ఆయన న్యూ ఈస్ట్ కోస్ట్ నుంచి, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా మన యుఎస్లో ఉన్న మనలాంటి ఎన్ఆర్ఐజే. వాళ్ళందరూ కలిసి దే కూడా మేడ్ ఏ అవుట్ అండ్ అవుట్ ఏదో కమర్షియల్ మూవీ లాగా, బట్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అందరూ కుటుంబ సమేతంగా వెళ్ళి థియేటర్లో చూసే చక్కని చిత్రం రమణి కళ్యాణం. డెఫినెట్లీ వాచ్ ఇన్ ద థియేటర్స్ నియర్ యూ. సో దృశ్యం, రమణి కళ్యాణం, చాలా సినిమాలు సినీ లాంజ్లో ఆడుతున్నాయి. ఆ సినిమాలకి యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ ఎ పెయిర్ ఆఫ్ మూవీ టికెట్స్, లేదా హైగా రెస్టారెంట్ కూపాన్స్ గెలుచుకోవచ్చు, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ గెలుచుకోవచ్చు. మీరు చేయాల్సింది వెరీ వెరీ సింపుల్, జస్ట్ కాల్ అవర్ స్టూడియో లైన్స్ అండ్ లక్కీ విన్నర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది షో అనౌన్స్ చేస్తాను. వన్స్ అగైన్ మా స్టూడియో నెంబర్ 510-573-2562 వన్స్ అగైన్ రాక్ స్టార్ డిఎస్పి గారి బ్యూటిఫుల్ సాంగ్స్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అన్ని రకాల పాటలను మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను. మీరు చేయాల్సింది వెరీ సింపుల్, పాట విని ఏ పాట చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పాలి. 510-573-2562 ఈ పర్టికులర్ సాంగ్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఏ పాట? ఈ పాట డిఎస్పి గారి కంపోజిషన్. 510-573-2562

510-573-2562. Once again, Rockstar DSP గారి సాంగ్స్ ఇవాళ ఫీచర్ చేస్తున్నాను. దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ సాంగ్. ఏ సినిమాలో ఏ పాట ఇది మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయండి. 510-573-2562. 510-573-2562. ఆ క్లిప్ మరోసారి మీకోసం. హియర్ యూ గో.

0: 510-573-2562. Once again, మీ ఫోన్ కాల్స్ తీసుకుంటున్నాను. ఒక 30 seconds లో ఈ పర్టికులర్ సాంగ్ ఏ సినిమాలో ఏ పాట తెలిస్తే 510-573-2562. లెట్ మీ స్టార్ట్ టేకింగ్ ఫ్యూ ఫోన్ కాల్స్. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో కళ్యాణ్ గారు, విజయజ్యోతి.
0: విజయజ్యోతి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను కళ్యాణ్ గారు, మీరు ఎట్లా ఉన్నారు?
0: ఆల్ గుడ్, ఆల్ గుడ్. అండ్ ఫైనల్లీ మా విజయజ్యోతి గారిని మళ్ళీ ఏదో ఏడాదికి ఒకసారి దర్శనం అయినట్టు మన ఫుడ్ ఫెస్టివల్ లో కలవడం జరిగింది. థ్యాంక్ యూ విజయజ్యోతి గారు, ఇట్ వాజ్ గ్రేట్ టు సీ యూ. అండ్ విజయజ్యోతి గారు, మీరు రామిర్యాలకి వస్తారా అంటే ఉమా అన్నారు. డిఎస్పి వస్తున్నారా? లేకుండా ఉండదని నా గట్టి ఫీలింగ్. ఎవరైనా ఎప్పుడైనా. ఓకే, ఆసమ్. థ్యాంక్ యూ విజయజ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్ విజయజ్యోతికి స్వాగతం.
2: హాయ్ కళ్యాణ్ గారు, నేను ప్రియా అండి, ఫ్రమ్ ప్లెజంటన్.
0: హాయ్ ప్రియా గారు, ఎలా ఉన్నారు?
2: డూయింగ్ గుడ్ అండి, హౌ ఆర్ యూ?
0: ఫెంటాస్టిక్ ప్రియా గారు, చెప్పండి, మీకు సమాధానం తెలుసా?
2: తెలుసండి, ఇది ఆనంద మూవీలోది ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూసారా ఆ సాంగ్ అండి.
0: ఆ సాంగ్ అనుకుంటున్నారు, ఓకే, వెరీ గుడ్. అండ్ ప్రియా గారు, జూన్ 26 డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ వస్తున్నారుగా? ఇలాంటి కాన్సర్ట్స్ ఏంటంటే ఒకళ్ళిద్దరు వెళ్తే పెద్ద కిక్ ఉండదు దివ్య ప్రియా గారు. సో మీకు తెలుసు కదా, మీ గ్యాంగ్ అని తీసుకొచ్చి సరదాగా గ్రూప్ లో రండి, బాగా ఎంజాయ్ చేద్దాం.
2: లాస్ట్ టైం వెళ్ళామండి మేము, డిఎస్పీ గారు దానికి.
0: వచ్చారా? ఓకే, వెరీ గుడ్,
2: వెరీ గుడ్.
0: థ్యాంక్స్, థ్యాంక్ యూ. 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. ఓకే, మనకి చాలా పాటలు ఉన్నాయి కాబట్టి ఐఎమ్ మూవింగ్ ఆన్. సో అందరూ కరెక్ట్గా చెప్పారని ఈ పర్టికులర్ సాంగ్తో స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే మొన్న శ్రీను వైట్ల గారితో మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది, విజయ్ గారు నేను లైవ్గా ఆయన ఎల్ఏలో ఉన్నప్పుడు. అండ్ ఆయన ఇన్ని సినిమాల్లో మీ ఫేవరెట్ సాంగ్ కష్టమైంది కానీ ఏంటో చెప్పండి శ్రీను గారు అంటే, కష్టం కాదండి చాలా ఈజీ, నాకు నా ఫేవరెట్ సాంగ్ ఆనందన్ సినిమా నుంచి ఎవరైనా ఎప్పుడైనా, దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్, పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, దాంట్లో పెద్ద కాంట్రవర్సీ కూడా ఏం లేదు అన్నారు. అండ్ డిఎస్పి గారు ఎంతోమంది ఫ్యాన్స్, ఇష్టమైన వాళ్ళు కూడా చాలామంది చెప్తుంటారు ఆనందం ఈజ్ హిస్ ఫైనెస్ట్ ఆల్బమ్ అని. అండ్ వన్స్ అగైన్ ఆనందం నుంచి అందరు కరెక్ట్గా చెప్పారు, దట్ ఈస్ ఇండీడ్ ద రైట్ ఆన్సర్. మరి ఆ పాట ప్లే చేసే ముందు నెక్స్ట్ క్లిప్ ప్లే చేస్తున్నాను. ఈ క్లిప్ ఏ పాటో మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయండి, 510-573-2562. డిఎస్పి గారి ఆల్ టైమ్ బెస్ట్ అంటూ మనం కంపోజ్ చేస్తే ఎంతమందినైనా ఐఎమ్ ప్రెటీ షూర్ ఈ పర్టికులర్ పాట చాలామంది టాప్ 5 ఉండి తీరుతుందని నా నమ్మకం. సో ఏ పాట ఈ పాట, 510-573-2562. హియర్స్ ద సాంగ్.

510-573-2562 మీ ఫోన్ కాల్స్ తీసుకుంటాను ఒక 30 seconds లో. ప్లీజ్ గివ్ అస్ ఎ కాల్ స్టూడియో నెంబర్ 510-573-2562.

0: Once again, Rockstar DSP live in concert June 26th, San Jose Civic. Ticketing now open with some early bird specials. For tickets and more details, go to sulekha.com, sulekha.com. And ఇందాక అడిగిన ప్రశ్నకి చాలా మంది శ్రోతలు సిద్ధంగా ఉన్నారు. మీకు సమాధానం తెలిసి ఆన్సర్ చేయాలనుకుంటే మా స్టూడియో నెంబర్ 510-573-2562. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? సారీ సార్, మీ పేరు వినిపించలేదు, మళ్ళీ చెప్పరా ప్లీజ్? వీరేష్ గారు, చెప్పండి సార్, శాన్ హోజే, చెప్పండి సార్. నువ్వు నువ్వు అంటున్నారు, అండ్ వీరేష్ గారు ఇంతకుముందు మాకు ఫోన్ చేశారు ఎప్పుడైనా? మీరు చేశారా? ఓకే, వెరీ గుడ్ సార్. సార్, జూన్ 26th విన్నారుగా డిఎస్పీ గారి లైవ్ ఇన్ కాన్సర్ట్, తప్పకుండా రండి విత్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆన్సర్. 510-573-2562. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్, నేను కృష్ణ, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కాల్ చేశాను.
0: కృష్ణ గారు, చెప్పండి మీ ఆన్సర్ ఏంటి?
1: నువ్వు నువ్వు నువ్వే నువ్వు నువ్వు దట్ సాంగ్.
0: ఓకే, మీరు ఆన్సర్ చెప్పకుండా మధ్య మధ్యలో నవ్వుతున్నారు, ఆనందిస్తున్నారు, ఏంటి పాటకి? ఏమైనా ఎనీథింగ్?
1: నువ్వు నువ్వు ఫ్రమ్ ఖడ్గం.
0: ఐ గాట్ ఇట్, బట్ ఐ నో దట్ యు ఆర్ ఎంజాయింగ్ వైల్ సింగింగ్ దట్ సాంగ్. ఈ పాటకి మీకు ఏమైనా ఉందా, ఏమైనా ఎనీ కనెక్షన్?
1: Yes, my mom sings this song all the time.
0: Okay, awesome. What's your mom's name?
1: Sunita.
0: Okay. Hi, Andy. Venkal, radio please. Taggichara, please.
2: Hello,
0: can you please reduce the volume in the background?
1: Okay, yeah.
0: Sunita ga, namaste andi. Ayyo, I think drop in it undi. Next call, 510-573-2562. Hi, namaste, evaru maatladutunnaru?
3: నిప్పు నాగరాజ్ అండి, తల్లివెల్ నుంచి.
0: నిప్పు నాగరాజ్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? నేను కనిపించలేదు.
3: బిజీ ఉన్నాను అండి, ఫ్యామిలీ ఇష్యూస్ తోటి. ఐ థింక్ ప్రసాద్ గారు తెలుసు.
0: ఓకే ఓకే,
3: సారీ, లైక్ ఐ వాస్ బిజీ విత్ సమ్ ఫ్యామిలీ హెల్త్ ఇష్యూస్ అండ్ స్టఫ్.
0: ఓకే ఓకే, సారీ సారీ టు హియర్ దట్. ఓకే,
3: పర్లేదండి, అందుకే రాలేదండి, అందుకే కాన్సర్ట్ రాలేదు.
0: మీరు సాధారణంగా మ్యూజిక్ కాన్సర్ట్స్ మిస్ అవరు. ఐ నో.
3: యా, బట్ ఐ విల్ డెఫినెట్లీ విల్ సీ యూ అట్ డిఎస్పీ
0: కాన్సర్ట్. ఆసమ్, థాంక్యూ సార్, థాంక్యూ.
3: యా,
0: చెప్పండి మీ ఆన్సర్ ఏంటి?
3: ఖడ్గం సినిమా అండి. అండ్ ఇప్పుడు మీకు అర్థమైందండి, నా పేరు నిప్పు నాగరాజ్ ఎందుకు? ఎందుకంటే ఐ వాజ్ గోయింగ్ టు హాస్పిటల్ అండ్ ఐ వాజ్ లిస్నింగ్ టు దట్ కాన్వర్సేషన్ ఆఫ్ యూ విజయ్ గారు. అండ్ అంటే మీరు అమెరికా నుంచి ఇండియాకి వచ్చి ప్రొడ్యూసర్స్ ఎట్లా అంటే ఎలా చూస్తారు అవన్నీ, ఐ వాజ్ లిస్నింగ్ టు దట్. అందుకోసమే నేమ్ యూజువల్ గా నా నేమ్ వేరే ఉంటుంది, ఒక థీమ్ ఉంటుంది, దానికి
0: భిన్నంగా
3: ఇప్పుడు నా నేమ్ నిప్పు నాగరాజ్. అండ్ ఐ నో వేర్ ఫ్రమ్ విచ్ మూవీ, హూ ఇస్ ద డైరెక్టర్, యు ఆల్ నో.
0: ఐ నో ఐ నో ఐ నో. థ్యాంక్ యూ సార్.
3: ఖడ్గం మూవీ అండి.
0: ఖడ్గం, ఓకే, ఆసమ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, దట్ ఈస్ ఇండీడ్ ద రైట్ ఆన్సర్. ఖడ్గం మూవీ నుంచి ఆ బ్యూటిఫుల్ సాంగ్, మనందరికీ తెలిసిన పాట.

ఓకే, చిన్న కమర్షియల్ బ్రేక్ వెళ్ళాలి. బ్రేక్ వెళ్లే ముందు ఒక నైస్ మంచి డాన్స్ నెంబర్, డిఎస్పి గారు చెప్పేగా మెలడీస్ అంత పాపులర్ అయిన డాన్స్ నెంబర్స్ కూడా అంతే పాపులర్ కాబట్టి ఓ మంచి డాన్స్ నెంబర్ ప్లే చేస్తాను. ఈ పర్టికులర్ డాన్స్ నెంబర్ ఏంటో మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ సేమ్ నెంబర్ 510-573-2562 ఏ పాట ఈ పాట.

510-573-2562 ఏ పాట ఈ పాట డిఎస్పీ గారి వన్ ఆఫ్ ద పాపులర్ డాన్స్ నెంబర్స్. ఐఎమ్ ప్రెడీ షూర్ ఈ పాట ఉండి తీరుతుంది జూన్ 26th. మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562.

0: 510-573-2562. Ochina break, we'll be right back.
1: Is there ever a right time to invest in real estate? Yes. Opportunities do exist at all times. Do you have a strategy for the current market? Hi, this is Satya Dasari. I have helped many clients leverage opportunities and build wealth in real estate. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
2: Get ready to groove to the tunes of the Pied Piper of Tollywood. The man, the hit machine, rock star DSP, Devi Sri Prasad, live in concert. At San Jose Civic on Friday, 26th June, 8 p.m. onward. Ticketing is now open. Book your tickets at bata.org, Sulekha and Eventbrite.
3: Mantra India is now available for full service catering.
4: Full service catering.
3: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. Or call 650-960-1001. Mantra India.
5: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
6: TNC apply.
7: అరే నీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ ఏంటో ఒకసారి చెప్పు.
8: రవ్వ లడ్డు, బూందీ లడ్డు, బాదుషా, సున్నుండలు, బూందీ మిఠాయి, కవలు అయిపోలేదు. చెక్కలు, చెకోడీలు, ఆంధ్ర చెక్కలు, మురుకులు, పీనట్ మసాలా, రిబన్ పకోడా, ఆలు భుజియా, స్పైసీ క్యాషు,
7: ఓహో,
8: నల్లకారం పొడి, నువ్వుల పొడి, పప్పుల పొడి, పల్లి పొడి, పుదీనా పొడి, కాకరకాయ పొడి, కంది పొడి.
7: ఆపరా బాబు,
8: వింటుంటేనే మా అమ్మ చేతి వంట గుర్తొస్తుంది.
7: వరి అవకరా, ఇప్పుడు మన బే ఏరియా అండ్ సాక్రమెంటోలో కావ్య ఫుడ్స్ ఉంది కదా.
9: కావ్య ఫుడ్స్ స్నాక్స్, స్వీట్స్ అండ్ పౌడర్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కమ్మగా తయారు చేయబడినవి అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో. ఇంట్లో
10: హాయ్ ఎవ్రీబడీ, దిస్ ఇస్ డిఎస్పి దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతున్నానండి. మీరు వింటున్నది విరిజల్లు
11: విరిజల్లు రేడియో. ఓలాలా, మజా చేయాలా.
0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి అండ్ కొంతమంది శ్రోతలు ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ హోల్డ్ అండి, ఐ టేక్ యూ కాల్ ఇన్ 30 seconds. వన్స్ అగైన్ ఇవాళ మనం చేస్తున్నాం రాక్ స్టార్ డిఎస్పి గారి పాటలు. వెరీ సింపుల్, డిఎస్పి గారి కెరియర్లో ఇప్పటిదాకా కంపోజ్ చేసిన తెలుగు పాటల్లో డిఫరెంట్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను. మీరు చేయాల్సింది వెరీ సింపుల్, ఆ పాటల్ని గెస్ట్ చేసి మాకు ఫోన్ చేసి చెప్పడమే. 510-573-2562 మా స్టూడియో నెంబర్. ఎందుకు చేస్తున్నాం అని ఒకవేళ మీరు బిగినింగ్ ఆఫ్ ద షో మిస్ అయితే కనుక, ఎందుకంటే మన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ విల్ బి ఇన్ ద బే ఏరియా June 26 ఫర్ ఎన్ అమేజింగ్ లైవ్ ఇన్ కాన్సర్ట్ at San Jose Civic. Doors open at 8 p.m. Concert starts at 8 p.m. So once again, DSP concert ki June 26 ticketing is now open with some early bird specials, and these are the best tickets at the best prices. To grab your tickets, go to sulekha.com, DSP live in concert. So once again, ivala mottham kuda I'll be playing different beautiful songs of DSP. Meer cheyalsindi very simple, nen play chesina part guest chesi maaku phone cheyadame. And my studio number 510-573-2562, 510-573-2562. And break velle mundu డిఎస్పి గారు ఒక పాపులర్ డాన్స్ నెంబర్ ప్లే చేశాను. ఈ పాట గెస్ట్ చేయడానికి కొంతమంది శ్రోతలు సిద్ధంగా ఉన్నారు. ఐ టేక్ దేర్ కాల్స్, బట్ వన్ మోర్ టైమ్ ఈ క్లిప్ మీకోసం. ఈ పాట మీరు గుర్తుపడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562.

0: 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నిప్పు నాగరాజ్ అండి.
0: నిప్పు నాగరాజ్ గారు, చెప్పండి సార్. సిటీ మార్ అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్, హలో, విరిజలకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, యువర్ ఆన్ ఎయిర్. ఓకే, సో ఆ పర్టికులర్ సాంగ్ కి నేను ఆన్సర్ ఇచ్చేస్తున్నాను. అండ్ నిప్పు నాగరాజ్ గారు కరెక్ట్ గా చెప్పారు సార్, దట్ ఈస్ ఇండీడ్ దువ్వాడ జగన్నాథన్ డీజే నుంచి సిటీ మార్. అగైన్ అల్లు అర్జున్ కి డిఎస్పీ గారు ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు. వన్ డే విల్ డూ ఏ అల్లు అర్జున్ అండ్ డిఎస్పీ స్పెషల్, బట్ దట్ ఈస్ ఇండీడ్ రైట్, సిటీ మార్ ఇట్ ఈస్.

510-573-2562 మా స్టూడియో నెంబర్. వన్స్ అగైన్ మంచి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ కంపోజిషన్, ఏ సినిమా ఏ పాట డిఎస్పి గారిది మీకు గుర్తుపడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562. ఆ క్లిప్ మరోసారి మీకోసం, హియర్ యు గో.

0: 510-573-2562, 510-573-2562, my studio number. And we'll be taking your call in just 30 seconds. Please, please, please hold those lines. And once again, India ki meeru money transfer cheyalanukunte ganaka, one of our sponsors, My Pursue, they are offering you the best rate right now. And I think 100 plus touch ayipoyindi. And if you can pre-schedule, I think they are even giving a price of 105, if I'm not wrong. So check out and My Pursue app ni download cheskondi. And if you're looking to transfer money to India, they're offering the best prices right now. My Pursue, spelled MYPURSU. And once again, inda akadi particular pattern meer gurtu padithe maaku phone cheyalsina number 510-573-2562, 510-573-2562, ma studio number. Hi, hello, namaste, virijoliki swagatham.
1: కళ్యాణ్ గారు నమస్కారం అండి, నవీన్ ని మాట్లాడుతున్నాను.
0: నవీన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ గ్రేట్ టు సీ యూ అండి. మన వాళ్ళు ఎప్పుడు చూసినా సరే నాకు ఈవెంట్స్ లో నేను అమర్నాథ్ గారిని కలవడం జరిగింది, మిమ్మల్ని కలవడం జరిగింది, రాధిక గారిని కలవడం జరిగింది. ఈ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం తీసుకుని వచ్చారు, నేను చాలా చెప్పాను అదో అమోఘం అద్భుతం అది ఇది అని నన్ను పక్కన పడేసి. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ ప్లీజ్.
1: తప్పకుండా మిమ్మల్ని పక్కన పారేయాలి సార్, ఎందుకంటే మీరు స్టేజ్ మీద ఉన్నారు, పక్కన ఉన్నది మేము. బట్ అల్టిమేట్ గా ఉంది సార్ నిన్న షో రామ్ మిర్యాల్, అది చాలా సార్లు గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయి. ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ మనం అది మ్యాషప్స్ లాగా చేశారు, చిరంజీవిది, నాగార్జునది, బాలయ్యది, పవన్ కళ్యాణ్ ది, అది అదొక మంచి గూస్ బంప్స్ మూమెంట్. ఆ తర్వాత మన ఆర్ నారాయణ మూర్తి గారు చేస్తే అదైతే అసలు హైలైట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇట్లాంటి షోస్ లో అది. ఇట్ వాజ్ వెరీ వెరీ గుడ్ అండ్ థ్యాంక్స్ టు రామ్ మిర్యాల. ఇన్కేస్ యూ గెట్ ఛాన్స్ ప్లీజ్ కన్వే సార్ మనందరి తరఫు నుంచి. అన్ఎక్స్పెక్టెడ్ అండ్ మెమరబుల్ మూమెంట్.
0: థ్యాంక్ యూ సార్. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు మేము చెప్తుంటే అతిశయోక్తులు అనిపిస్తుంది, వీళ్ళు మరీ అతిగా చెప్తున్నారో అనిపిస్తుంది. అలా జనాలు అనుకు అలా ఫీల్ అయినా మేము తప్పులేదు. బట్ అందుకనే మా టెస్టిమోనియల్స్ వేరు, వచ్చిన మీలాంటి వాళ్ళు చెప్తే వేరు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, గ్రేట్ ఫీడ్బ్యాక్ రామ్ గారికి తప్పకుండా చెప్తాం. హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ ఎస్టర్డే. క్రౌడ్ కానీ, ఎనర్జీ కానీ, అసలు ఎవ్వరు అసలు లాస్ట్ సాంగ్ వరకు కదలలేదండి. మాకు బాగా ఆశ్చర్యపోయింది ఏంటంటే మధ్యలో ఒక 15 మినిట్ బ్రేక్ ఇచ్చినప్పుడు జనాలు బయటకు వెళ్ళి వస్తారు అనుకున్నాం, అసలు ఎవరు కదలట్లేదు అక్కడ నుంచి, స్పాట్స్ పోతాయని.
1: నేను యాక్చువల్లీ 11:50 వరకు ఉన్నానండి, అంత క్రౌడ్ ని చూసి అమ్మో ఇంకా అందరు ఒకేసారి బయటకు వెళ్తారేమో అని నేను లాస్ట్ ఆలయ బలే సాంగ్ అప్పుడు బయటకు వెళ్ళాను. కానీ లేకపోతే ఫుల్ ఎండ్ వరకు ఉందాం అనుకున్నాను, అంత కంగారు.
0: థ్యాంక్ యూ దేవిన్ గారు,
1: చాలా క్రౌడ్ చాలా లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తారు.
0: టోటలీ మిమ్మల్ని స్పాట్ లో పెడుతున్న అన్ని పాటల్లో యు హావ్ టు పిక్ వన్ సాంగ్, జస్ట్ వన్ సాంగ్. నిన్న మీకు మీకు గూస్ బంప్స్ ఇచ్చిన పర్టికులర్ సాంగ్ ఏంటి?
1: నాది డెఫినెట్ గా వుడ్ లైక్ టు సే ద సర్ప్రైజ్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ నారాయణ మూర్తి గారండి, ఎర్రబండి ఎర్రబండి.
0: అవును అవును, ఆసమ్ ఆసమ్, వెరీ గుడ్ అండి.
1: పర్టికులర్ గా చాలా బాగా హైప్ ఇచ్చింది ఆ 3 సాంగ్స్.
0: ఆసమ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నవీన్ గారు ఏంటంటే ముందు చూపు, అందుకే మన విరిజల్ సోదరులకు ఆల్రెడీ ఆయన డిఎస్పీ టికెట్స్ కూడా కొనేసుకున్నారు ఆయన. నవీన్ గారు అమేజింగ్ జాబ్ అండి. అండ్ అగైన్ విల్ సీ యూ దేర్ ద డిఎస్పీ కాన్సర్ట్ యాజ్ వెల్. బట్ థ్యాంక్ యూ, ఇట్ వాస్ నైస్ సీయింగ్ యూ అండి. అందరినీ కలవడం చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు చెప్పండి సార్, ఆన్సర్ చెప్పండి ఈ క్వశ్చన్ కి.
1: ఇది నువ్వు వస్తావు అంటే నేను వద్దంటాను మూవీలో నుంచి, నిలువద్దము నేను ఎప్పుడైనా,
0: నిలువద్దాం నేను ఎప్పుడైనా. ఓకే, మళ్ళీ స్పాట్ లో పెడుతున్నాను. డిఎస్పీ గారు అన్ని పాటల్లో మీకు ఏమైనా వన్ పర్సనల్ ఫేవరెట్ సాంగ్ ఏమైనా ఉందా?
1: చాలా కష్టం.
0: ఇప్పుడు సడన్ గా గుర్తొచ్చే పాట చెప్పండి ఒకటి నాకు ఇమీడియట్ గా.
1: ఇదే చెప్తానండి, ఇది నాకు ఈ పర్టికులర్ మీరు వేసిన బిట్ లో హై ట్యూన్ వస్తుంది కదా మ్యూజిక్, అది నాకు చాలా ఇష్టం. ఓన్లీ ఆ మ్యూజిక్ చాలా సార్లు వింటాను,
0: అందుకని గుర్తుపట్టేసి వెంటనే మాకు ఫోన్ చేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. సెకండ్ అవర్ కూడా ఇదే టాపిక్, ఇదే థీమ్, బ్యూటిఫుల్ సాంగ్స్ చాలా ఉన్నాయి. ఎప్పుడు మీకు ఆన్సర్ తెలిసినా మీకు తెలుసు కదా ప్యాటర్న్, మాకు ఫోన్ చేయండి.
1: తప్పకుండా సార్. Yes sir.
0: థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్, నమస్తే, విజయజ్యోతికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో కళ్యాణ్ గారు, విజయజ్యోతి అండి.
0: విజయజ్యోతి గారు చెప్పాలి, మీ సమాధానం ఏంటి?
2: నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆకాశం తాకేలా పాటలో కూడా ఉంటది మ్యూజిక్.
0: అది కరెక్టే, యాక్చువల్లీ యా, దట్స్ ట్రూ, దట్స్ ట్రూ, కరెక్ట్. ఎందుకంటే
2: ఆకాశం తాకేలా కాబట్టి అది
0: నేను నేను యాక్చువల్లీ బిట్టేసిన దానికి ఎవరో ఒకళ్ళు ఆకాశం తాకేలా అంటారేమో అని అని ప్లే చేసా. కానీ మన వాళ్ళు తెలుసు కదా మాకంటే చాలా స్మార్ట్. బట్ యా, సో థ్యాంక్ యూ విజయ్
2: నేను మాత్రం బాలు పాట కాబట్టి అదే చెప్తాను ఆకాశం తాకేలా
0: ఓకే కుదిరితే వాళ్ళ షో షో అయ్యే లోపల పాట ప్లే చేస్తాను మీకోసం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఎస్ విజయ్ జ్యోతి గారు కరెక్ట్ అలాగే మా నవీన్ గారు కరెక్ట్ దట్ ఈస్ ఇండీడ్ నిలువద్దాం

ఓకే, మరి ఒక చిన్న బ్రేక్ కి నేను వెళ్ళాలి. సో బ్రేక్ కి వెళ్లే ముందు నెక్స్ట్ ఇంకో పాట ప్లే చేస్తున్నాను. అండ్ ఈ పర్టికులర్ సాంగ్ అనదర్ బ్యూటిఫుల్ మెలడీ, హింట్ కూడా ఇచ్చేస్తున్నా. యాక్చువల్లీ హింట్ చెప్పగానే చాలా మందికి తెలియాలి, బట్ స్టిల్ సిరివెన్నెల గారు, చిత్ర గారు, డిఎస్పి గారు అనగానే చాలా మంది గుర్తొచ్చే పాట, చాలా మందికి ఇష్టమైన పాట, నాకు కూడా చాలా ఇష్టమైన పాట, చిత్ర గారికి కూడా చాలా ఇష్టమైన పాట. ఈ పర్టికులర్ సాంగ్ అంటే తెలిస్తే 510-573-2562.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
2: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
3: కావ్య ఫుడ్స్ Snacks and sweets. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta. Ippudu mee intlo.
4: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
5: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
4: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
6: Celebrating 16 years on US Airwaves. Villajello Radio.
7: Hi everyone, this is Raj Morgan.
8: Hi, this is Sandeep Pradeep.
9: Hi, and Nenu Sukumar.
10: Hi, this is Ram Gopal Verma.
11: Hi guys, this is Hari Shankar.
12: Hi, this is Shekhar Kamala.
13: Hello, and Nenu writer Boy Pada Three Notes.
14: Hi, Nenu Martin.
15: Hi, Nenu Prashant Verma.
16: Hi, and Nenu Mohan Krishna Indragan.
17: Nenu Amadeep Star Personal Director.
18: Hi, this is Vikram K. Kumar.
19: Hi, Nenu Director Krishni.
20: Hi, and Nenu Director Palsaran.
21: Hi, this is Nandini.
22: Hi, this is Srinu Vaitla.
23: Hi, Nenu Bombayilo Bhaskar.
24: Hi, Nenu Sridhar Valutya.
25: Hi, this is Sudhir Verma.
26: Hi all, this is Director V. Anand.
27: Vijayalu Sradhalaku Namaskaram Andi. Nenu Mee Chandrasekhar Velayathi Matladutunnanu.
28: Hi, Nenu Mee Shiva Nirvana. Meeru Vintunnadi Virijallu Radio.
29: You are listening to Virijallu.
30: Meeru Vintunnadi Virijallu Radio.
31: Meeru Vintunnadi Virijallu Radio.
32: Chaala ellu ilage continue avvalani manaspoorthiga korukuntunnanu. I would like to see Virijallu Radio in the top. Thank you so much.
33: Meeru Vintunnaru Virijallu. Mee channel andaru aadishtaranti paasukunnanandi. Thank you very much.
6: Celebrating 16 years on US Airwaves. Villajello Radio. Ooh la la, mazza chayala.
34: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ కొంతమంది శ్రోతలు వెయిట్ చేస్తున్నారు. సారీ అండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ దోస్ లైన్స్. అండ్ వన్స్ అగైన్ ఈ క్లిప్ మరోసారి క్విక్గా మీకోసం ప్లే చేస్తున్నాను. ఈ బ్యూటిఫుల్ కంపోజిషన్, ఏ పాట డిఎస్పీ గారిది మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562. డిఎస్పీ సిరివెన్నెల గారు అండ్ చిత్ర గారు.

0: దయచేసి ఈజీ అనొద్దు. ఎక్కడ ఏ క్లిప్ లో ఎక్కడ ప్లే చేసేయాలన్నా నాకు ఈజీగానే అనిపించింది. బట్ ఎనీవే ఐ వాంటెడ్ టు ప్లే దిస్ సాంగ్. 510-573-2562. హాయ్ విజయ జ్యోతి గారు, చెప్పండి పాట చెప్పండి.
1: ఆయన
0: లాస్ట్ టైం అడిగాం ఒకసారి ఇలాగే అడిగితే ఆయన అంటారు ఎట్లీస్ట్ ఐ ఇన్సిస్ట్ అండి నేను కొన్ని కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు కదా, ఐ డోంట్ నో యు నో దిస్ సాంగ్ ఆర్ నాట్, మన హరిశంకర్ గారి వన్ ఆఫ్ ద రీసెంట్ మూవీస్ కి ముందు డిఎస్పీ అనుకున్నారు, ఇది మన గద్దలగొండ గణేష్. ఈ స్టోరీ మీకు తెలుసో తెలీదో క్విక్ గా చెప్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్ ఈస్ ఫుల్లీ అగేన్స్ట్ రీమేక్ ఆఫ్ ఎనీ సాంగ్స్, దట్ ఈస్ హిస్ ఫిలాసఫీ. సో గద్దలగొండ గణేష్ లో పాట ఉంది కదా శోభన్ గారి పాట, బిందెల పాట, అది హరిశంకర్ గారు హీ వాంటెడ్ దట్ సాంగ్ ఇన్ ద మూవీ ఫర్ షూర్. సో అండ్ హీ ముందు డిఎస్పీ అనుకుని దెన్ వద్దనుకున్నారు, అండ్ ద రీజన్ ఈజ్ బికాస్ హీ రియలీ వాంటెడ్ అండ్ డిఎస్పీ సెడ్ ఇట్స్ కంప్లీట్లీ అగేన్స్ట్ మై ఫిలాసఫీ, నేను చేయలేనండి అని. దట్స్ వెన్ తమన్ కేమ్ ఇన్ టు పిక్చర్. సో ఎందుకు చెప్తున్నానంటే ఆయన కొన్ని కొన్ని చెప్తారు, బట్ ఆయన ఏమంటారంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి, వాళ్ళు ఏమడిగితే నేను ఐ ట్రై టు కంపోజ్ అని అంటారు. కానీ బట్ వి ఆస్ ద సేమ్ క్వశ్చన్, ఒక ఆనందం సొంతం ఆ టైప్ మెలడీస్ మిస్ అవుతున్నాం డిఎస్పీ గారు అంటే ఇస్తానండి, బట్ అగైన్ ప్రొడ్యూసర్లు వాళ్ళు ఏమనుకుంటే వాళ్ళ ప్రకారం కేటర్ చేయాలి కదా అంటాడు. బట్ డెఫినెట్లీ చెప్తాను. ఎవరిలో మనకి ఫోన్ కాల్స్ తీసుకునే టైం లేదు, బట్ నిజంగా నీ పాట అట్లీస్ట్ పల్లవైన విన్నాం. వినేసి వచ్చి సెకండ్ అవర్ లో కూడా డిఎస్పీ మ్యూజికల్ గేమ్ షో విల్ కంటిన్యూ.

0: హాయ్ నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, స్వర్ణ గారు ఎక్కడి నుంచి?
1: ఫ్రీమౌంట్ నుండి.
0: స్వర్ణ గారు ఫ్రమ్ ఫ్రీమౌంట్. చెప్పండి స్వర్ణ గారు, మీ ఆన్సర్ ఏంటి?
1: సొంత మూవీ నుంచి తెలుసునా.
0: ఓకే, థ్యాంక్ యూ. అండ్ స్వర్ణ గారు, ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనం.
1: లేదండి, ఐ థింక్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్.
0: అవునా, వెనకాల రేడియో కట్టేయరా ప్లీజ్. ఎక్కువ వస్తుంది, లాగ్ ఉంటుంది. కాదు, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ప్రోగ్రామ్ నచ్చట్లేదా?
1: అదేం లేదండి, యాక్చువల్లీ ఈ టైంలో యూజువల్లీ ఎక్కువ డ్రైవ్ చేయడం వల్ల అవ్వడం లేదు. సో దట్స్ వై.
0: బై ది వే, తెలుసు కదా, మేము 7 డేస్ వీక్ వస్తాం. మండే టు ఫ్రైడే సాయంత్రం 7 to 8 ఉంటుంది మా షో. సాటర్డే సండే మధ్యాహ్నం 1 to 3 ఉంటుంది. ట్యూస్డే అయితే 8 to 9 కూడా ఉంటుంది హలో తెలంగాణ షో. సో మేము 7 డేస్ వీక్ వస్తాం స్వర్ణ గారు, వింటూ ఉండండి, కుదిరినప్పుడల్లా ఫోన్ చేస్తూ ఉండండి. అండ్ విన్నర్ అనౌన్స్మెంట్ జూన్ 26 డిఎస్పీ లైవ్ ఇన్ కాన్సర్ట్ బే ఏరియాలో శాన్ జోస్ వీక్ లో. వివరాలకి ఓకే, సులేఖలో టికెట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ స్వర్ణ గారు.
1: థ్యాంక్ యూ.
0: ఈ పాట పూర్తిగా ప్లే చేయడం కుదరలేదు కాబట్టి డెఫినెట్లీ నెక్స్ట్ అవర్ ఓపెనింగ్ లో ప్లే చేస్తాను. అండ్ చిన్న బ్రేక్, అండ్ విల్ సీ యూ ఆన్ ద అదర్ సైడ్.
2: Shore Media presents The Rampage Tour with Arjun Rampal Live. Arjun Rampal Live, who will play an exclusive Bolly Tech DJ set along with photo op.
3: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు?
4: చెప్పాలే, గాని డోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
3: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 3FM,
8: KSJO San Jose,
7: San Francisco,
8: and Oakland,
7: a Silicon Valley Asian Media Group owned station.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chat Bhavan, in multiple locations. For details, visit chatbhavan.com. మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
1: On your mark, get set, transfer.
2: Transfer?
1: Yes, transfer money to India in a blink at the best transfer rates with MyPursu app. Sending money, paying bills, helping parents, shopping, shipping your parcel or securing your family's future. Now everything is easy with MyPursu app. Send money to India at best exchange rates.
3: MyPursu, one app, one tap. Download the app today or visit MyPursu.com.
4: We beat Google rates. Check for latest.
5: Where it hurts is not where it starts. Most chronic pain is triggered by hidden tension in another part of the body. End your pain with Dr. Yaron Wu and Dr. Jing Jing. Call 408-480-2860. That's 408-480-2860. Or visit acupunctureforyourhealth.com. Use the promo code NOPAIN and receive 50% discount on your first visit.
6: Get ready to groove to the tunes of the Pied Piper of Tollywood. The man, the hit machine, rock star DSP, Devi Sri Prasad, live in concert. At San Jose Civic on Friday, 26th June, 8 p.m. onwards. Kumudo.
7: Let's do Kumudo.
6: Ticketing is now open. Book your tickets at bata.org, Sulekha and Eventbrite.
7: Amado, let's do Kumudo.
8: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
9: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
8: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.

0: ఇండివిజువల్ రేడియో వింటున్నటువంటి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు.
1: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ విరిజల్లు రేడియో. ఊలాలా మజా చెయ్యాలా.

0: 510-573-2562. Once again, DSP గారి ఆ కంపోజిషన్ గుర్తుపడితే మాకు ఫోన్ చేయండి. దట్స్ ఆర్ స్టూడియో నెంబర్ 510-573-2562. హాయ్, హలో, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? మహేష్ గారు, ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండం, నేను మిస్ అయ్యా మిమ్మల్ని, కనిపించలేదు మీరు. ఓకే సార్, నో ప్రాబ్లం. మీరు ఎప్పుడు మా ఈవెంట్స్ మిస్ అవ్వరు కాబట్టి మీరు బలమైన కారణమే ఉండే ఉంటుంది. అండ్ మహేష్ గారు, మీరు మాట్లాడే ముందు జూన్ 26th విన్నారు కదా మన డిఎస్పీ గారి లైవ్ ఇన్ కాన్సర్ట్. థ్యాంక్ యూ సార్. చెప్పండి మీ ఆన్సర్ ఏంటి?
1: మన్మధుడు మూవీలో
0: నేను నేనుగా లేనే. ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. 510-573-2562. హాయ్, విధి జల్లికి స్వాగతం. హలో, హలో, యువర్ ఆన్ ఎయిర్. ఓకే సార్, నేను ఫోన్ లైన్ ఓపెన్ చేస్తాను ఈ పాటికి. ఐ స్టిల్ కీప్ ద లైన్స్ ఓపెన్, మీకు సమాధానం తెలిస్తే మాకు ఫోన్ చేయొచ్చు. 510-573-2562. అండ్ మీ ఫోన్ కాల్స్ తీసుకునే ముందు ఫస్ట్ అవర్లో చివరిలో చిత్ర గారి ఆ పాట కొంచెం ప్లే చేద్దాం అనుకున్నా. ఓకే, ఐ థింక్ కాలర్ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు. 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నా పేరు అలేఖ్య అండి.
0: అలేఖ్య గారు ఎక్కడి నుంచి?
2: ఫ్రీమౌంట్ అండి.
0: ఫ్రీమౌంట్. అలేఖ్య గారు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. హలో,
2: హలో,
0: అలేఖ్య గారు, నా మాట వినిపిస్తుందా మీకు?
2: యా, ఇప్పుడు వినిపిస్తుందండి. పాట వచ్చేసి మన్మధుడు మూవీ నేను నేనుగా లేను.
0: నేను నేనుగా లేను. ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను. మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఫస్ట్ టైం ఇది మనం
2: మాట్లాడేమండి? ఒక 3 times చేసినట్టున్నాను.
0: ఓకే, అలా అప్పుడప్పుడు కాకుండా ఎప్పుడు చేస్తూ ఉండండి అలేఖ్య గారు, ప్లీజ్. అండ్ జూన్ 26th డిఎస్పీ లైవ్ ఇన్ కాన్సర్ట్ విన్నారుగా?
2: Yes, yes, అవునండి.
0: ఓకే, ఆసమ్. థ్యాంక్ యూ అలేఖ్య గారు.
2: థ్యాంక్ యూ.
0: 510-573-2562. హాయ్, నమస్తే, విరిజల్లికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
3: హలో, కళ్యాణ్ గారు. విజయజ్యోతి.
0: విజయజ్యోతి గారు, చెప్పాలి.
3: మీరు త్యాగరాజ్ అయిపోయారు.
0: ఎందుకు? అలా నేను ఎప్పుడు సమన్యాయంకి మారిపోయారు నేను. మీరు విజయ్ గారు ఎప్పుడు ఆరిపారేసుకుంటారు తప్పితే నేను ఎప్పుడు చాలా న్యాయంగా ఉంటాను, తెలుసా?
3: ఓకే కళ్యాణ్.
0: బయట మీరు గమనించాల్సిన 2 ఉన్నాయి. నాగార్జున గారు పాట, చిరంజీవి గారు పాట వేసానా నేను ఇప్పటిదాకా?
3: లేదు, అదే చెప్తున్నా.
0: ఇవన్నీ గుర్తు పెట్టుకుని ఇప్పుడు అన్నది. హలో, ఈ పొగడ్తలు ఇప్పుడు వద్దు, ఆవిడ ఉన్నప్పుడు చెప్పండి, అప్పుడు ఒప్పుకుంటా. చెప్పండి ఆన్సర్ చెప్పండి. లేదు లేదు, విజయ్ గారు ఇప్పుడు ఫ్లైట్ లో ఉన్నారు, వినరు. అది ఆవిడ వచ్చినప్పుడు చెప్పండి. మీ ఆన్సర్ చెప్పండి. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
4: మేము మాట్లాడుతున్నది సంతోష్ రెడ్డి అండి. మీరెవరు?
0: సంతోష్ గారు నమస్తే అండి. నా పేరు కళ్యాణ్. వెనక రేడియో కట్ చేయరా ప్లీజ్.
4: ఓకే, కట్ చేసామండి. మా వైఫ్ మీ బిగ్ ఫ్యాన్, తను మాట్లాడుతుంది.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, మీ వైఫ్కి, మీ శ్రీమతి గారికి ఫోన్ ఇస్తారని మీరు కట్ చేస్తారు సార్, దారుణం ఇది. ఎనివే, సంతోష్ గారు, నైస్ టాకింగ్ టు యూ. అండ్ కుదిరితే మళ్ళీ మాకు ఫోన్ చేయండి. 510-573-2562. ఎనివే, అందరూ కరెక్ట్గా చెప్పారు, దట్ ఈస్ ఇండీడ్ నేను నేనుగా లేనే. సరే, ఎలాగో చాలామంది దానికి ఫోన్ చేశారు కాబట్టి ఆ సొంతం పాటను అలా సేవ్ చేస్తున్నాను, మేబీ టువర్డ్స్ ది ఎండ్ ప్లే చేస్తాను. బట్ ముందుగా ఒక్కసారి డిఎస్పీ గారి, అది ఐ థింక్ సిరివెన్నెల గారు అనుకుంటే, ఇది కూడా ఆ కాంబినేషన్లో ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినేసి వచ్చి, దెన్ విల్ చరణ్, సిరివెన్నెల అండ్ డిఎస్పీ.

ఓకే నెక్స్ట్ పాట, దీని గురించి మాటలు లేవు, డైరెక్ట్ సాంగే. ఈ డిఎస్పి గారి కంపోజిషన్ గుర్తు పెడితే మాకు ఫోన్ చేయండి 510-573-2562 510-573-2562.

5107325625102507325625062562562. చాలా కష్టమైన సాంగ్ ఇచ్చారు నాకు తెలుసు, బట్ ఈ టఫ్ సాంగ్ ని మీరు గుర్తుపెడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562. ఆ క్లిప్ మరోసారి మీకోసం, హియర్ యు గో.

0: 510-573-2562 మా స్టూడియో నెంబర్. ఆ పాటను గుర్తుపడితే మాకు తప్పకుండా ఫోన్ చేయండి. వన్స్ అగైన్ DSP లైవ్ ఇన్ కాన్సర్ట్ June 26th at San Jose Civic. Ticketing is now open with early bird specials. For tickets and more details, go to sulekha.com. 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్, నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మహేష్ అండి.
0: మహేష్ గారు చెప్పండి సార్.
1: మా పాప చెప్తుందండి.
0: తప్పకుండా.
2: హాయ్ అంకుల్, హౌ ఆర్ యు?
0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు నువ్వు?
2: గుడ్.
0: ఓకే, గుడ్ ఆద్య. చెప్పండి, ఆన్సర్ ఏంటి?
2: శ్రీవల్లి.
0: శ్రీవల్లి. ఒక లైన్. మళ్ళీ పుష్ప ద రైజ్ వన్ కాదు ఆద్య, నేను నా మనసులో మాట ఎలా తెలిసిపోయింది నీకు? నేను ఆద్య ఒక లైన్ పాడవా అని అనబోతున్నా. నేను నా మనసులో మాట తెలుసుకు నువ్వే పాడేసావు. వెరీ గుడ్ ఆద్య, థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్ బాయ్. 510-573-2562 మా స్టూడియో నెంబర్. హలో విరిజల్లికి స్వాగతం. హాయ్, మీ పేరు?
3: మీనా.
0: మీనా గారు ఎక్కడి నుంచి?
3: యూనియన్ సిటీ అండి.
0: యూనియన్ సిటీ. మీనా గారు ఇంతకుముందు మాట్లాడుకున్నావు మనం?
3: యా, చేసినానండి రెండు మూడు సార్లు.
0: రెండు మూడు ఏంటి? మా 16 ఏళ్లలో. ఎప్పటి నుంచి వింటారు మా షో మీరు?
3: 3 ఇయర్స్ నుంచి.
0: ఓకే. కుదిరినప్పుడల్లా ఫోన్ చేయండి మీనా గారు.
3: షూర్ షూర్ అండి.
0: థ్యాంక్ యూ. ఇంతకు మీ సమాధానం చెప్పండి.
3: పుష్ప
0: శ్రీవల్లి సాంగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీనా గారు. ఎందుకు ఇవాళ డిఎస్పీ షో చేస్తున్నాను తెలుసు కదా మీకు?
3: తెలీదండి, మా పిల్లలు పెట్టారు ఈరోజు.
0: అవునా? యాక్చువల్లీ ఇవాళ అనౌన్స్ చేసాం, అఫ్కోర్స్ ఫార్మల్ గా ఇవాళ అనౌన్స్ చేసాం, బట్ టికెటింగ్ ఓపెన్ అయిపోయింది. డిఎస్పీ గారు మన ఏరియాకి వస్తున్నారు, ఐ థింక్ ఆఫ్టర్ మల్టిపుల్ ఇయర్స్, చాలా ఏళ్ల తర్వాత. లైవ్ ఇన్ కాన్సర్ట్ June 26th అట్ సాన్ జోసే సివిక్, అండ్ అందుకని ఇవాళ అన్ని డిఎస్పీ స్పెషల్ సాంగ్స్ చేస్తున్నాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. స్వాగతం. హలో హలో, గోయింగ్ వన్స్, గోయింగ్ ట్వైస్. ఓకే, అండ్ మీనా గారు అండ్ అలాగే మహేష్ గారు, ఆద్య, అందరూ కరెక్ట్. దట్ ఈస్ ఇండీడ్ శ్రీవల్లి ఫ్రమ్ పుష్ప. ఒక్కసారి వినేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ సాంగ్.

ఓకే, మరి శ్రీవల్లి తర్వాత నెక్స్ట్ సాంగ్కి నేను రెడీ. 510-573-2562. మై ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ తర్వాత అంతా కూడా ఈ సినిమాలో చాలామంది పాటలు, ఈ సినిమాలో చాలా పాటలకి పిల్లలు పెద్ద ఫ్యాన్, ముఖ్యంగా ఈ పాట ఫర్ వాట్ ఎవర్ రీజన్ అప్పుడు ఎప్పుడు చేసినా పిల్లలకి చాలా చాలా ఇష్టమైన పాట ఈ సినిమాలో ఆ టైంలో. ఐ థింక్ లాట్ ఆఫ్ కిడ్స్ లవ్ దిస్ సాంగ్. అలాగే మరొక సినిమాలో బుట్ట బొమ్మ అలాగే. సో ఈ పర్టికులర్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఈ పాట మీరు గుర్తుపెడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562. 510-573-2562.

510-573-2562 510-573-2562 మా స్టూడియో నంబర్. క్లిప్ మరోసారి మీకోసం, హియర్ యు గో.

0: 510-573-2562. డిఎస్పి గారి ఏ పాట ఆ పాట మాకు తెలిస్తే మాకు ఫోన్ చేయండి 510-573-2562. హాయ్ నమస్తే, విరిజల్లుకి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మహేష్
0: గారు చెప్పండి సార్.
1: రంగస్థలం మూవీ రంగమ్మ మంగమ్మ సాంగ్.
0: రంగమ్మ మంగమ్మ, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, థ్యాంక్ యూ. 510-573-2562 స్టూడియో నెంబర్. నెక్స్ట్ కాల్. హలో, విరిజల్లుకి స్వాగతం.
2: I'm from Dublin, California, and hi, this is Meenakshi. I'm 10 years old. Okay, Aryan, how old are you? I'm 10 years old. 10 years old. So Aryan 10, Meenakshi 8. So I'm only going to take the answer if you both sing this song together. That's the only way I'm accepting the answer. Are you guys ready? Yeah, go for it.
3: రంగమ్మ మంగమ్మ ఏ పిల్లడు పక్కనే ఉంటారమ్మ పట్టించుకోడు.
0: ఓ ఆసా, మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా నలుగురే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా కార్లో?
3: నేను నలుగురే అండి.
0: బాగుంది సార్, ఫ్యామిలీ అందరు కలిసి పార్టిసిపేట్ చేశారు, థ్యాంక్ యూ. మీ పేరు ఏంటి సార్?
3: నేను రవి అండి.
0: రవి గారు బ్యూటిఫుల్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. అండ్ రవి గారు, జూన్ 26 వచ్చేస్తున్నాడు మన డిఎస్పి బే ఏరియాకి, అండ్ సులేఖలో టికెటింగ్ ఓపెన్ అయింది, కొద్ది తప్పకుండా రండి. బట్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ షో ఎండ్ వరకు చాలా క్లిప్స్ ప్లే చేస్తూ ఉంటాను. అండ్ ఆర్యన్ అండ్ మీనాక్షి ఎప్పుడు మీకు తెలిసినా తప్పకుండా మాకు ఫోన్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో.
0: హాయ్, మీ పేరు?
4: ప్రవీణ.
0: ప్రవీణ గారు ఎక్కడి నుంచి?
4: సాన్ హోజే.
0: షూరా, ఒక పాజ్ తీసుకున్నారు, ఆర్ యు ష్యూర్ మీరు సాన్ హోజే నుంచేనా?
4: యా, నర్వాక్ట.
0: చెప్పండి ప్రవీణ గారు, మీ ఆన్సర్ ఏంటి?
4: రంగమ్మ మంగమ్మ రంగస్థలం మూవీ.
0: రంగమ్మ మంగమ్మ, ఓకే. అండ్ ప్రవీణ గారు ఇంతకుముందు మాకు ఫోన్ చేశారా, ఫస్ట్ టైం మాట్లాడుతున్నారా?
4: యా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ యామ్ కాలింగ్ యు.
0: ఓకే, ఎప్పటి నుంచి వింటున్నారు మా షో మీరు?
4: ఓ, డైలీ మేము స్కూల్ కి వెళ్ళేటప్పుడు మా పిల్లలను డ్రాప్ చేసేటప్పుడు డైలీ వింటూ ఉంటాము.
0: అయితే ఇన్నాళ్ళు నేనేం పాపం చేశాము, ఈ రోజు ఏం పుణ్యం చేశాను, ఇవాళ ఎందుకు ఫోన్ చేశారు మాకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంతకు ముందు మాకు ఎందుకు ఫోన్ చేయలేదని అడుగుతున్నాను నేను.
4: యా, అంటే ఇప్పుడు చేద్దాం అంటే డిఎస్పి గారు అన్నసరికి.
0: ఓకే, అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రవీణ గారితో ఫోన్ చేయించారంటే మేము డిఎస్పి గారి షోలు ఎక్కువ చేయాలి, అంతేనా?
4: అలా ఏం లేదు సార్,
0: వీఆర్ ట్రూలీ లక్కీ, మీలాంటి వాళ్ళు వింటున్నారు మాకు, రెగ్యులర్ గా ఫోన్ చేస్తున్నారు, మేము చాలా అదృష్టవంతులం. అండ్ ప్రవీణ్ గారు, మీ డిఎస్పి పెద్ద ఫ్యాన్ అంటున్నారు, మరి జూన్ 26 మన ఊరు వచ్చేస్తున్నాడు రాక్ స్టార్ డిఎస్పి, సో తప్పకుండా రండి, మీ ఫ్రెండ్స్ తో కలిసి రండి. అండ్ సులేఖలో టికెటింగ్ ఆల్రెడీ ఓపెన్ చేసాం విత్ సమ్ ఎర్లీ బర్డ్ డిస్కౌంట్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, అందరు కరెక్ట్ గా చెప్పారు, దట్ ఈస్ ఇండీడ్ రంగమ్మ మంగమ్మ.

ఓకే, నేను ఒక చిన్న కమర్షియల్ బ్రేక్కి వెళ్ళాలి. మరి కమర్షియల్ బ్రేక్కి వెళ్ళే ముందు నెక్స్ట్ సాంగ్ డిఎస్పి గారిది ప్లే చేస్తున్నాను. ఈ పాట గుర్తుపడితే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562. విజయ్ గారు ఉంటే నానా తిట్లు తిట్టేవారు, ఇది క్లిప్పా, పాట వేసేసి క్లిప్ అంటావు, నీకు చేయడం చేత కాదు, 16 ఏళ్ళైంది. చూసారా విజయ్ గారు ఎలా అలవాటు చేస్తారంటే 16 ఇయర్స్లో ఆవిడ లేకపోయినా ఆవిడ తిట్లు వినిపిస్తున్నాయి నాకు. ఇప్పుడు వర్చువల్గా ఆవిడ తిడుతున్నవన్నీ వినిపిస్తున్నాయి నాకు. సో తూచ్, ఈ పాట తూచ్, ఎందుకంటే నేను ఆల్రెడీ ప్లే చేసేసాను కాబట్టి. సో నెక్స్ట్ క్లిప్కి వెళ్ళిపోతున్నాను. సో ఈ క్లిప్ విని ఈ పాట ఏంటో మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 510-573-2562. 510-573-2562. హియర్స్ ద క్లిప్.

0: 510-573-2562 Which in a break, we will be right back.
1: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Achya Dasari. Let me help you to build wealth for your loved ones, like I did for many of my clients. Call me to help you.
0: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
2: Get ready to groove to the tunes of the Pied Piper of Tollywood. The man, the hit machine, rock star DFP, Devi Sri Prasad, live in concert. At San Jose Civic on Friday, 26th June, 8 p.m. onwards. Ticketing is now open. Book your tickets at bata.org, Sulekha and Eventbrite.
3: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry-ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
4: TNC apply.
5: Mantra India is now available for full service catering.
6: Full service catering.
5: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott, Ampleman, San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. Or call 650-960-1001. Mantra India.
7: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie, Nagarajan Iyer. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
8: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
7: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajan Iyer at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.
9: Celebrating 16 years on US Airwaves, Virajallu Radio.
10: Hi guys, name me Advisesh.
11: My congratulations to Virajallu Radio. I've had such a journey with so many people involved with Virajallu, Vijayagaru and so many other people at Bata and all these other Telugu organizations. It's so extraordinary that we have a 24/7 Telugu FM in the US. It's even more extraordinary that you have somebody doing that for 16 years without stopping. Talk about consistency, credibility. That's extraordinary. నాకు చాలా ఆనందంగా ఉందండి. మనకి ఒక ట్రెడిషన్ కూడా అయిపోయింది. నా ప్రతి సినిమా కూడా విజువల్ రేడియోకి వస్తాను. అదొక చిన్న హోమ్ కమింగ్ సార్ మన బే ఏరియాకి. యా, వెరీ ప్రౌడ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.
9: సెలబ్రేటింగ్ 16 ఇయర్స్ ఆన్ యుఎస్ ఎయిర్ వేవ్స్ విజువల్లు రేడియో. ఊలాలా మజా చేయాలా.
0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ వన్స్ అగైన్ బ్రేక్కి వెళ్లే ముందు డిఎస్పీ గారి సాంగ్ ఒకటి ప్లే చేశాను. కొంతమంది శ్రోతలు ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు కాబట్టి క్విక్గా ఆ క్లిప్ మరోసారి ప్లే చేసి వచ్చి మీ ఫోన్ కాల్స్ తీసుకుంటాను. వన్స్ అగైన్ మా స్టూడియో నెంబర్ 510-573-2562. డిఎస్పీ గారి బ్లాక్ బస్టర్ కంపోజిషన్ మీరు గుర్తుపడితే మాకు ఫోన్ చేయండి. 510-573-2562. హియర్స్ ద క్లిప్.

0: 510-573-2562. థ్యాంక్ యూ సో మచ్ అండి. బ్రేక్ మొత్తం వెయిట్ చేశారు. నమస్తే, మీ పేరు?
1: మహేష్
0: గారు, చెప్పండి సార్.
1: ఆరియా మూవీ ఫీల్ మై లవ్ సాంగ్.
0: ఫీల్ మై లవ్ అంటున్నారు మీరు. ఓకే, మీ ఆన్సర్ తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. 510-573-2562 మా స్టూడియో నెంబర్. హాయ్, విరిజల్లుకి స్వాగతం. హలో హలో, గుడ్ వన్స్ గోయింగ్ ట్వైస్. ఓకే, అండ్ మహేష్ గారు, యు ఆర్ స్పాట్ ఆన్. అగైన్ వన్ సాంగ్ అల్లు అర్జున్ గారి కెరియర్లో తీసుకున్న, డిఎస్పి గారి కెరియర్లో తీసుకున్న, సుకుమార్ గారి కెరియర్లో తీసుకున్న, వేరే లెవెల్కి అందరినీ కూడా ఒక వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయిన పాట అని చెప్పాలి. అండ్ దట్ ఈజ్ ఇన్ డీడ్ ఫీల్ మై లవ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ పుష్ప 2 స్పీచ్లో ఐ రిమెంబర్ అల్లు అర్జున్ గారు మాటలు స్టేజ్ మించి ఆయన కళ్ళమట కన్నీరు, అండ్ కింద సుకుమార్ గారు కూడా కళ్ళు చెమర్చుకుని ఆయన కూడా నేను ఆర్యా లేకపోతే నేను లేను బికాస్ ఆఫ్ యూ అని చెప్పడం. సో వన్ మూవీ దట్ రీడిఫైన్ సమ్ అని చెప్పాలి అటువంటి ఆర్యా నుంచి. ఫీల్ మై లవ్ బై ద వన్ అండ్ ఓన్లీ డిఎస్పి, June 26th లైవ్ ఇన్ కాన్సర్ట్ సాన్ జోసే సివిక్, టికెటింగ్ విత్ ఎర్లీ బర్డ్ స్పెషల్స్ ఓపెన్ నౌ. ఫర్ టికెట్స్ అండ్ మోర్ డీటెయిల్స్ గో టు sulekha.com.

Yes, feel his love, feel his energy, feel his vibe. Do not miss DSP live in concert June 26th, San Jose Civic in Bay Area. And ticketing is now open with early bird specials. For tickets and more details, go to sulekha.com. And this is the best price you can get for the event. And so grab your tickets as soon as possible. Best seats at the best price right now. Go to sulekha.com to purchase the tickets. Okay. నెక్స్ట్ మరొక క్లిప్ ప్లే చేస్తున్నాను అండ్ మంచి పెప్పీ డాన్స్ నెంబర్ వన్ ఆఫ్ ద రీసెంట్ కంపోజిషన్స్ ఆఫ్ డిఎస్పి గారు ఏ పాటో మీకు తెలిస్తే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ 5105732562 5105732562 హియర్స్ ద క్లిప్

510-573-2562 ఆ యునిక్ సౌండ్ తోనే పట్టేయచ్చు. ఏ పాట ఈ పాట? 510-573-2562 ఆ క్లిప్ మరోసారి మీకోసం. హియర్ యు గో.

0: 510-573-2562. Our studio number, DSP Gary Composition. Which song is that one? Let me take a few phone calls. Hi, hello, namaste. Evaru matladutunnaru?
1: Mahesh.
0: Chepandi sir, Mahesh garu.
1: Pushpa 2 movie feelings song.
0: Feeling song antunnaru. Okay. Thank you so much, Mahesh garu. Thanks andi. Thank you. 510-573-2562. Mirijalliki swagatham.
2: హలో,
0: హాయ్, మీ పేరు?
2: ప్రవీణ.
0: ప్రవీణ్ గారు, పోన్లేండి, ఇన్నాళ్ళు గ్యాప్ ని ఇవాళ తీర్చేద్దాం. బ్యాక్ టు బ్యాక్ వరుసగా చెప్పండి మీ ఆన్సర్ ఏంటి.
2: అది పుష్ప 2 అది వచ్చినాయి ఫీలింగ్స్ సాంగ్.
0: ఫీలింగ్ సాంగ్, ఓకే. అండ్ ఆన్ ద స్పాట్ మిమ్మల్ని ప్రవీణ్ గారు, మీకు బాగా ఇష్టమైన డిఎస్పీ సాంగ్ కానీ లేదా సడన్ గా ఇప్పుడు మీకు గుర్తొచ్చే డిఎస్పీ పాట కానీ ఏంటి అని చెప్పమంటే ఏం చెప్తారు?
2: డిఎస్పీ సాంగ్స్ అన్ని ఇష్టమే సార్.
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ నన్ను సార్ అని పిలిస్తే ఎలాగా ఉంది. నా పేరు కళ్యాణ్. మామూలు కళ్యాణ్ అని పిలవండి చాలు.
2: కళ్యాణ్ గారు
0: చెప్పండి.
2: నాకైతే రంగమ్మ మంగమ్మ చాలా నచ్చుతుంది. అది ఎప్పటి నుంచైనా ఆ సాంగ్ చాలా ఫేవరెట్ సాంగ్.
0: ఇందాక ప్లే చేస్తాం, విన్నారా?
2: యా విన్నాను విన్నాను, అందుకే ఇందాక కాల్ చేస్తాను.
0: ఓకే, వెరీ గుడ్. ఇందాక ఆ పాటికైనా ఫోన్ చేసింది మీరు, వెరీ గుడ్. ఓకే, అది కాకుండా ఇంకొక ఎలా వాళ్ళు మీ ఫేవరెట్ అని చెప్పారు కాబట్టి ఓకే డన్. సో విల్ మేక్ షూర్ జూన్ 26 రంగమ్మ మంగమ్మ ఉండేటట్టు తప్పకుండా రండి మీరు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఎస్, దట్ ఈస్ ఇండీడ్ ద రైట్ ఆన్సర్. పుష్ప 2 నుంచి ఫీలింగ్స్.

0: ఓకే, వాళ్ళ 3 లక్కీ విన్నర్స్ ఆర్ విజయ జ్యోతి గారు, మీనా గారు అండ్ ప్రవీణ గారు. కంగ్రాచులేషన్స్. సెండ్ అస్ ఎన్ ఈమెయిల్ virijallu@gmail.com, virijallu@gmail.com. ప్రవీణ, మీనా, విజయ జ్యోతి గారు, సెండ్ అస్ ఎన్ ఈమెయిల్ virijallu@gmail.com. అండ్ వన్స్ అగైన్ మర్చిపోవద్దు, రాక్ స్టార్ డిఎస్పి లైవ్ ఇన్ కాన్సర్ట్ June 26, సాన్ జోసే సివిక్. For tickets and more details, go to sulekha.com. Early bird specials now open. Best seats at the best price now. Grab your tickets as soon as possible. Malli repati show lo kalusukuntanu. Prasthaniki tata bye bye cheppestu. Have enjoy your long weekend. Signing off. This is Kalyan Kattamuri.
1: Jai Hanuman, Jai Sev. Sitaram, presenting Mount Madonna School's 47th annual Ramayana, adapted for modern audiences and set to a mix of traditional and contemporary music. An action-filled epic for the whole family, featuring dazzling special effects. Bye.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivennela. Nuvvu nenu. Ilane undipothe baaguntundi kada.
10: Undipodam.
9: Ela? Time ayipothundi kada. అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Inkendi.
7: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
6: ఓ కంసామిద.
7: కంసామిదానా అంటే?
6: కొరియన్లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
7: కంసామిద
6: బై
7: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business.